0: Apex Namaskar. Dental Center provides complete quality dentistry to the entire family at a
1: శుభోదయం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న తెలుగువాణి కార్యక్రమాలకు శుభస్వాగతం. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం పాడ్యమి, పూర్వభాద్ర నక్షత్రం, శనివారం ఆగస్టు 29వ తేదీ 2026వ సంవత్సరం. రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెడ్స్ తరంగాలపై ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలను మీకు అందిస్తున్న వారు విజయమాధవి గొల్లపూడి,
2: సాయి లక్ష్మీనారాయణ గొల్లపూడి.
1: ముందుగా ఈనాటి భక్తి రంజనిలో ఈ శుభప్రదమైన శ్రావణ మాసంలో అందరూ మంగళగౌరీ వ్రతం, మహిళలు ముఖ్యంగా కొత్తగా పెళ్ళి అయిన వారు మంగళగౌరీ వ్రతం మొదటి 5 సంవత్సరాలు ఆచరిస్తారు. ఇంకా వరలక్ష్మి వ్రతం ప్రతి 2వ శుక్రవారం, అలాగే నిన్న కూడా మహిళలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారనుకుంటున్నాను. శ్రావణ మాసంలో 4 మంగళవారాలు మంగళగౌరిని ప్రార్థిస్తూ పెళ్ళైన తర్వాత ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈరోజు భక్తి రంజన్లో, అలాగే నిన్న శ్రావణ పౌర్ణమి సందర్భంగా, రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరూ పూజాదికాలు అన్నీ ఆచరించి ఉంటారని భావిస్తున్నాము. మంగళగౌరీ దేవిని ఈ శ్రావణ మాసంలో మరి మనసారా ప్రార్థిస్తూ ఈ సుమధుర భక్తి గీతం ఆలకించండి.

0: ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.
1: అందరికీ నమస్కారం. టిబెట్ గోరాంగ్ పోర్టుపై విరుచుకుపడ్డ సునామీ. పూరీ జగన్నాథుడికి ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ. త్వరలో దేశీయ మార్కెట్లోకి ఫిలిప్స్ స్మార్ట్ ఫోన్స్. ఆసియా చెస్ విజేతలు మయాంక్ ప్రతీతి. రిషబ్ పంట్ టెస్ట్ క్రికెట్లో మరో అరుదైన ఘనత. షిర్డీ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్కి ప్రతిష్టాత్మకమైన ISO 9001:2015 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంతర్జాతీయ ధృవీకరణ చేరింది. వార్తల్లోని వివరాలు 9:30 వినగలరు.
0: మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ వారం ప్రశ్న, ఈ వారం ప్రశ్న మేము అడుగుతున్నది ఏమిటి అంటే, తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు, ఎందుకు? ప్రశ్న మరొకసారి, తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు, ఎందుకు? ఈ ప్రశ్నకి సమాధానం మాకు మా స్టూడియో నెంబర్ 9715554115 లేదా వెబ్సైట్ sydneytelugu.org పై 9:20 లోపల తెలియచేయగలరు. ఈ వారం ప్రశ్న సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరిని లాటరీ ద్వారా ఎన్నిక చేసి వారికి స్వాగత్ బిర్యానీ హౌస్ వారి $25 టేక్అవే గిఫ్ట్ వౌచర్ బహుమతిగా అందజేయబడుతుంది. ఈరోజు 8 August 2019. ఈ సిడ్నీలో ఉన్న తెలుగు వారందరికీ, తెలుగు వాణి వింటున్న వారందరికీ, తెలుగు తేజాలందరికీ, ఈ తెలుగు భాష వ్యాప్తికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికి, మన సిడ్నీ తెలుగు అసోసియేషన్లో ఉన్న తెలుగు బడిలో ఉపాధ్యాయులకి, పిల్లలకి చక్కగా తెలుగు బోధిస్తున్నారు వారికి, అలాగే వాహిని వనితా మండలి, అలాగే మన సిడ్నీ తెలుగు అసోసియేషన్లో చేసే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ప్రతి ఒక్కరూ పాటుపడే స్వచ్ఛంద కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, తెలుగు భాష వ్యాప్తికి కృషి చేసే వారందరికీ పేరు పేరున హృదయపూర్వక తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే మనం చేసే ప్రయత్నాలకి మన యూ హ్యావ్ టు ప్యాట్ యువర్ షోల్డర్ బై యువర్ సెల్ఫ్, మనకి ఎవరో చెయ్యాలి అని అనుకోకుండా మన వంతు కర్తవ్యంగా చేయటం, మన మూలాలు మర్చిపోకుండా ఎక్కడ ఉన్నా కూడా మన సంస్కృతి సంప్రదాయాలు పూజాదికాలు నిర్వహిస్తున్న వారందరికీ అభినందనలు తెలుపుకుంటూ

ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఏ నందనము నుండి నారు తెచ్చిరో, ఏ స్వర్ణ నదీ జలము ఈ మొడులకెత్తిరో, ఇంత వింతల జాతులు ఈ తోటలో పెరుగు, ఈ తోట మేపులో ఇంత నవకము విరియు, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట.

తెలుగు తోట. జవరాలి వలపు వలే రవిబింబదీప్తి వలే హిమనగోన్నతి ఓలే ఋషివాకు మహిమ వలే నా ఎడందను రేపు నా

చక్కని దోయి ఈ తెలుగు తోట. కొద్ది క్షణాలలో ప్రత్యేక కార్యక్రమం వినబోతారు. అయితే ముందుగా ఒక బాధాకరమైన విషయం, నేపాల్లో సంభవించిన ఈ విపత్తు వల్ల ఎంతోమంది చాలా ఆదుర్దాతో అక్కడికి యాత్రకి వెళ్ళిన వాళ్ళు, ఎంతో నష్టం జరిగి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారందరికీ కూడా సాంత్వన చేకూరి అందరి జాడా తెలియాలి, అలాగే బాధితుల కుటుంబాలకి రక్షణ అన్ని సహకారాలు అందాలని కోరుకుందాము. మన వంతుగా మనం చేయవలసినవి బాధ్యతలు ఏవైనా చేయగలిగితే ఒక మంచి ప్రేయరు వాళ్ళందరికీ సాంత్వన చేకూరాలి అని మనం పాజిటివ్ ఎనర్జీ పంపించటం ఇక్కడి నుంచి చేయగలిగింది. ఇలాంటి విపత్తు మరి సంభవించకుండా అక్కడ ఉన్న వారందరూ క్షేమంగా చేరుకోవాలని ఆశిద్దాము. ఇక ఈరోజు ముఖ్య అంశం, నేను ఎంచుకున్న అంశం 50 వసంతాల లయ విన్యాసాలు. ఈ 50 వసంతాల లయ విన్యాసాలు ఎవరైనా ఊహించగలరా నేను తీసుకున్న అంశం ఎవరి గురించి ఏమిటి అని? ఒక ఇసై జ్ఞాని భారతీయ సంగీత పరిశ్రమలో తన ఉనికిని చాటుకుని 50 ఏళ్ళు వసంతాలు నింపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ మహానుభావుని గురించి, ఈయన చేసే లయ విన్యాసాల గురించి మీ అందరితోటి మన తెలుగువాణి శ్రోతలకు ప్రత్యేకించి ఈరోజు అందించాలని ఒక ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమం, ఈ ఉన్న ఈ 2 గంటలు మీరందరూ మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఈ కార్యక్రమం ఉంచగలదు. ఈ శుభవారం మిమ్మల్ని అందరినీ వారాంతం మిమ్మల్ని అందరినీ ఆనంద డోలికల్లో ఉంచగలదని భావిస్తూ కార్యక్రమంలోకి అడుగు పెడుతున్నాను. ఈ మీరందరూ మరి మీ టీ కప్ టిఫిన్ తోటి అందరూ రెడీగా ఉన్నారు కదా వినటానికి.

ఇళయరాజా ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. సినీ సంగీత ప్రపంచంలో కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంలో సినిమా పాటల్ని కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞాని, ఈ చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన సంగీత దర్శకులు ఇళయరాజా. ఈయన పేరులోనే జ్ఞానం ఉంది. ఆయన అసలు పేరు జ్ఞానదేశికన్. ఈయన 1943 జూన్ 2వ తేదీన జన్మించారు. ఈయన స్వరరాజు, ఇళయరాజు. ఇటు శాస్త్రీయ సంగీతాన్ని, అటు పాశ్చాత్య సంగీతాన్ని మధించిన స్వరకర్త. సంగీతంలో కూడా పల్లెజనం పాడుకునే గీతాలు, అవే జానపద గీతాలు, కర్ణాటక సంగీతంలో లయబద్ధమైన ధ్వని విన్యాసాలు, లలితంగా సాగే స్వర కల్పనలు, ఇలా రకరకాల స్వరాల దారులున్నాయి. ఆ దారుల్ని తన ప్రయోగశాలగా మార్చుకుని విశిష్టమైన బాణీల్ని అందించారు ఈ లయరాజు, ఇళయరాజు. భారతీయ సంగీత పరిశ్రమ యొక్క ఇసై జ్ఞాని. ఆయన మాధుర్యమైన సంగీతంలో ప్రతి ఒక్కరూ లీనమైపోవాల్సిందే. ఆయన సంగీత ప్రయాణం 1976-77 సంవత్సరాల్లో మొదలయ్యి ఇప్పటికీ ఇది 2026 సంవత్సరం, సరిగ్గా 50 వసంతాలు. మరి ఈ స్వరజ్ఞాని ఎప్పుడు తెలుగు భాషలో మన తెలుగు చిత్రాలలో సంగీతం అందించారు అనే వివరాల్లోకి వెడితే ఇదిగో ఈ మొదటి పాట నాకు గుర్తుకు వస్తుంది. విని ఆనందించండి.

ఈ వారం ప్రశ్న మరొకసారి. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు, ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం మాకు 9:20 లోపల తెలియచేయగలరు. ప్రత్యేక కార్యక్రమం 50 వసంతాల లయ విన్యాసాలు. తెలుగు చిత్ర పరిశ్రమలో, ఇంకా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా మన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఈ భాషల్లో కూడా దక్షిణాదిన తనదైన ముద్ర వేసిన ప్రసిద్ధ భారతీయ చిత్ర సంగీత స్వరకర్త. ఆయన స్వరకర్త మాత్రమే కాదు, గాయకులు, గేయ రచయిత, గీత రచయిత, ఆర్కెస్ట్రేటర్ మరియు వాద్యకారుడికి పరిచయం అవసరం లేదు. జ్ఞానదేశికన్ లేదా ఇళయరాజాగా ప్రసిద్ధి చెందిన ఈయన తమిళనాడు జిల్లాలో జన్మించారు. 14 సంవత్సరాల వయసులో ఆయన తన అన్నయ్య పావులర్ వరదరాజన్ యొక్క పావులర్ బ్రదర్స్ అనే సంగీత బృందంలో చేరి వారితో కలిసి దక్షిణ భారతదేశం అంతటా పర్యటించి ప్రదర్శనలు ఇస్తూ సంగీతం వాయించారు. ఆ పర్యటనలోనే తన మొట్టమొదటి స్వర రచనను రచించారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా మీకు? ఇళయరాజా పాడటానికి ముందు తన సంగీత స్వరాల్ని రాసుకునే అతి కొద్ది మంది సంగీతకర్తల్లో ఈయన ఒకరు. ఇది అత్యంత కష్టమైన పని. ఈ ఇళయరాజా స్వరాలు, వారి ప్రయాణం గురించి చూసుకుంటే 1977 నుంచి 2016-26లో వీరి స్వర ప్రస్థానంలో మరొక ఆణిముత్యం వినండి.

పిలిచింది చిత్ర నుంచి ఈ పాట. ఇది కూడా 1977 ఆ దశకంలో వచ్చిన పాట, సంగీతం సమకూర్చారు. ఈయన 1968 సంగీత వాయిద్యాలు నేర్చుకోవటానికి ధనరాజ్ మాస్టర్ వద్ద శిష్యుడిగా చేరారు. ధనరాజ్ మాస్టర్ తర్వాత ఆయనకి రాజా అని పేరు పెట్టారు. లండన్లో ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి దూర విద్యా కోర్సు పూర్తి చేసి ఇళయరాజా క్లాసికల్ గిటార్లో స్వర్ణ పతక విజేత కూడా అయ్యారు. ఆయన టీవీ గోపాలకృష్ణన్ వద్ద కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. కొంతకాలం సంగీత దర్శకులుగా పనిచేసిన తర్వాత కన్నడ చిత్ర సంగీత దర్శకులు జీకే వెంకటేష్ వద్ద ఇళయరాజా సంగీత సహాయకులుగా చేరారు. ఆయనతో కలిసి 200కు పైగా చిత్ర ప్రాజెక్టులకి పనిచేశారు. 1975 నాటికి తమిళ నిర్మాణ సంస్థ నిర్మించిన ఆయన మొట్టమొదటి చిత్రం అన్నాకిలికి సంగీతం అందించే అవకాశం ఇళయరాజాకు లభించింది. ఈ సినిమా సౌండ్ ట్రాక్ కోసం ఇళయరాజా పాశ్చాత్య పాపులర్ సంగీతం మరియు తమిళ జానపద సంగీతాల మేళవింపుల్ని సృష్టించారు. ఆయన పద్ధతులు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి ఫ్యూజన్ సంగీత సంస్కృతిలో ఒక నూతన తరంగాన్ని మరియు తమిళ జానపద సంగీతానికి అపారమైన ఆదరణని తెచ్చిపెట్టాయి. ఆయన పనిచేస్తున్న కొద్దీ ఆయన ప్రజాదరణ మరింతగా పెరుగుతూనే ఉంది. ఆయన సార్వకాలిక గొప్ప గీత రచయితలు మరియు సంగీతకారుల్లో కొందరితో కలిసి పనిచేశారు. వారిలో వేటూరి సుందర రామశాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు, ఉదయ శంకర్, గుల్జార్, సింగీతం శ్రీనివాస్, బాల, శంకర్ నాగ్, ఇంకా ఆర్ బాల్క్ వంటి ఎంతోమంది. ఆయన స్వరపరిచిన పాటలకి గొప్ప గాత్ర నైపుణ్యం అవసరం. నిన్న మొన్నటి తన ప్రస్థానాన్ని ముగించుకుని తనువు చాలించిన జానకి గారు, శ్రీమతి జానకి గానకోకిల, ఇంకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వీరికి ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఎన్నో అద్భుతమైన పాటలు అల్లరాయి. ఇంకా శ్రేయ ఘోషల్, లతా మంగేష్కర్, జయచంద్రన్, ఉమార్ రమణన్, రాజ్ కుమార్, ఆశా భోంస్లే, మిన్మిమిని, సుజాత వంటి భారతదేశంలోని ఉత్తమ గాయకులు, నేపథ్య గాయకుల మధ్య ఆయన పాటలు భావ వ్యక్తీకరణకి వేదికలయ్యాయి. ఇప్పుడు మీరు వినబోయే ఈ గీతం, ఇది వేటూరి సుందర రామూర్తి గారు దాదాపు 10-15 నిమిషాల్లో అప్పటికప్పుడు అందించిన ఈ పాట, మీకు అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.

0: అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: At affordable prices, we have Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at four convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
2: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02989378777 లేదా 04133627979 పై సంప్రదించండి. Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM 98.5.
0: ఈ వారం ప్రశ్న మరొకసారి. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు, ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం మాకు 9:20 లోపల తెలియచేయగలరు మా వెబ్సైట్ సిడ్నీ తెలుగు .org. ప్రత్యేక కార్యక్రమంలో 50 వసంతాల లయ విన్యాసాలు. ఈయన ఆ పల్లె వాతావరణంలో పెరగటం వల్లనో ఏమో ఆ పాట సమకూర్చేటప్పుడు కూడా అక్కడ చుట్టూ పరిసరాల్లో ఆ వాతావరణం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా ఆ ఆర్కెస్ట్రేషన్ అది అంత బాగా సమకూరుస్తారు అని అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ పాట పొద్దున్నే మార్నింగ్ వాక్కి వెళ్తున్న ఒక జంట, ఆ జంట మధ్య జరిగే సంభాషణ. అదే సమయంలో పొద్దున్నే చక్కగా పక్షుల కొవ్వకొవ్వలు పల్లెలో జన పాడుకునే ఆ పల్లె గీతాల కూని రాగాలు, వాటి మధ్య ఆ షూస్ వేసుకుని మార్నింగ్ వాక్ చేస్తాం కదా మనం, అప్పుడు ఆ పాట ఎంత బాగా వస్తుంది అంటే ఈ

0: స్వర్గం ఉన్నదో. ఈ పాట వింటే మీరు కూడా ఒప్పుకుంటారు ఎంత బాగా పరిసరాలకు తగ్గట్టుగా వాటిని కూడా ఆర్కెస్ట్రేషన్లో ఇమిడ్చారు. ఈ పాట ద్వారా ఈయన లయ విన్యాసాల అద్భుతాన్ని ఆలకించండి.
1: హలో,
2: హాయ్,
1: గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్.
1: హౌ డు యు డు?
2: ఫైన్, థాంక్యూ.
1: హౌ అబౌట్ జాయినింగ్ మీ?
2: ఓకే, విత్ ప్లెజర్.
1: దట్స్ గుడ్.

మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు ఎఫ్ఎం 98.5 2000 మెగాహెర్ట్స్ తరంగాలపై. ఇళయరాజా ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన సంగీత దర్శకులుగా పేరు గాంచారు. 7000 పైగా పాటలను స్వరపరిచారు, 1000 పైగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు సినిమాలకి పనిచేశారు. నేను అంతర్జాలంలో సేకరించిన ఆ సమయాన్ని బట్టి వారిచ్చిన ఆర్టికల్ని బట్టి ఇంకా ఈయన 20000 పైగా వేదిక ప్రదర్శనలు, సంగీత కచేరీలు చేశారు. ఆయన ప్రత్యేకమైన స్వరరచన శైలికి గాను పరిశ్రమలో సంగీత మేధావిగా పేరు పొందారు. భారతీయ సంగీత కూర్పులతో పాశ్చాత్య బాణీలను ఉపయోగించి తొలితరం కళాకారుల్లో ఆయన ఒకరు. తద్వారా భారతీయ సంగీత పరిశ్రమకి స్వరరచన పరిధిని విస్తృతం చేశారు. ఇళయరాజా 5 జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు, కానీ అవి చెప్పాలంటే అవి కేవలం నామ మాత్రమే, కానీ ఆయనకి ఇంకా ఎన్నో మన మదిలోనే సుస్వర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా తక్కువే, ఇంకా ఎక్కువే పద్మవిభూషణ్ అత్యుత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ సంగీత దర్శకత్వానికి, నేపథ్య సంగీతానికి, అలాగే ఆయన చేసిన సేవలకి 2010 పద్మభూషణ్, 2018 పద్మవిభూషణ్ పురస్కారాలని అందుకున్నారు. కళాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన సంగీత నాటక అకాడమీ అవార్డుని కూడా ఆయన 2012 అందుకున్నారు. ఎవరి వివాహమైనా కూడా ఆశీర్వాదంగా ఈ పాటని ప్రతి ఒక్కరూ తలుచుకునే మాటే మంత్రమైతే మరి ఎంత బాగా. ఈ పాటలో మొదట వచ్చే శతమానం భవతి ఆ వేదాస్ విరచనాల మధ్య ఆ జంటని ఒకటి చేసే ఈ చక్కటి గీతానికి ఎంత అద్భుతమైన స్వర రచన చేశారు ఈ జ్ఞానదేశకన్. ఆలకించండి.

ఇలా ఈయన స్వర ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు పాటలు ఒక్కొక్క దశకంలోనూ 1970 నుంచి ఇంకా 1980లో పాటలంటే రాజాల సంగీత ప్రపంచాన్ని ఏలారు అని చెప్పాలి. అందులో వచ్చిన పాటలన్నీ సమయాభావం వల్ల నేను ఒక సీక్వెన్స్లో 70 నుంచి ఒక్కొక్క దశకంలో వినిపిద్దామన్నా కూడా ఏ చిత్రం చూసుకున్నా ఆ చిత్రంలోనే ఒక పాట ఒకదాన్ని మించి ఒకటి అంత అద్భుతంగా ఉంటాయి. ఏ పాటని మనం విస్మరించలేము అన్నంత బాగా ఆ పాటల్ని మనకి అందించారు. ప్రతి ఒక సినిమా హిట్ అయిందంటే కేవలం ఈ పాటల వల్లనే, ఈయన సంగీత దర్శకత్వం వల్లనే ఆ సినిమా హిట్ అయింది అంటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేనేలేదు. ఇంకా ఆయన మనకి అందించిన పాటల్లో కొన్ని ఆయన సంగీతం సమకూర్చిన వాటిలో ఆయన భౌతిక విజయాల అవార్డుతో పాటు 2013లో భారతీయ సినిమా 100 ఉత్సవాల సందర్భంగా సిఎన్ఎన్ ఐబిఎన్ నిర్వహించిన ఒక పోల్లో ఇళయరాజా భారతదేశపు సర్వకాలిక గొప్ప సినిమా సంగీత దర్శకులుగా ఎన్నికయ్యారు. అమెరికన్ వరల్డ్ సినిమా పోర్టల్ టేస్ట్ ఆఫ్ సినిమాలో ఆయన 9వ స్థానంలో నిలిచారు. ఆ జాబితాలో 25 మందిలో ఆయన ఒక్కరే భారతీయులు. ఈ పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఇష్టమైన పాటలో ఇది ఒక పాట.

ఇక మరొక ప్రేమ కథ చిత్రం. ఈ చిత్రంలో పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్టే. కాళిదాసు గీతికి, కృష్ణరాస లీలకి, ప్రణయమూర్తి రాధకి, ప్రేమ పల్లవి. ఈ పాట యొక్క ఈ సంగీతం గురించి ఆ స్వరజ్ఞాని ఆయన మాటల్లోనే ఏమంటారో విందాం.

పాట ఎక్కడుంది? ఎక్కడి నుంచి? నేను పాడినప్పుడు గాలిలో కలిసిపోతుంది. అప్పుడు లేదు, కంపోజ్ చేయడానికి ముందు లేదు, కంపోజ్ చేసి పాడిన తర్వాత కూడా లేదు, అన్ని గాలిలో కలిసిపోతుంది. గుర్తించేసుకుంటే లోపల ఎంత ఓడుతుంది, లోపల ఏమేమి అవుతుంది, గుండె పొంగిపోతుంది కదా, హృదయం ఫుల్గా ఫుల్ అయి తర్వాత సోల్లో వెళ్ళి అక్కడ ఏమో చేస్తుంది. అది ఎలా వస్తుంది? అది ఎవరి పొట్టు పోశారు ఇక్కడ? దేవుడయ్యా, దేవుడు నా కాదు.

0: తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారో అని ఈ వారం ప్రశ్న అడిగామండి. కానీ మీ నుంచి సమాధానాలు నేను చాలానే అనుకున్నాను. నిరాశాజనకంగా ఉంది. తెలుగువారండి మీరు, ఈ దీనికి సమాధానం ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలని నేను భావిస్తాను. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ప్రశ్నకి సమాధానం 9:20 లోపల ప్రతి ఒక్కరూ విన్నవారంతా తెలియచేయండి మీ స్పందనని. ఇక ప్రకటనల సమయం. కొన్ని ప్రకటనలు వింటారు మీరు. తెలుగువాణి కార్యక్రమాలు ఎఫ్ఎం 98.5 2000 తరంగాలపై వింటున్నారు.
1: Westmead Doctors is a medical center committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has pediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM.
2: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, న్యూ బిజినెస్ సెటప్, సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్ మరియు పేరోల్ సర్వీసెస్ కొరకు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగములో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 0433-428-744 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208-34 ఓరన్ పార్క్. TaxStar Pty Limited is proud sponsor of Telugu Vani Radio మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
0: ఇళయరాజా సంగీత పద్ధతి సంగీత పరిశ్రమలో ఒక నూతన మార్పును తీసుకువచ్చింది. ఆయన వాద్య సంగీత కూర్పును పాశ్చాత్య మరియు భారతీయ వాద్య పరికరాలు సంగీత రీతులు సమ్మేళనంగా వర్ణించారు. ఆయన ఈ రెండిటి కలయికను సృష్టించి భారతీయ సంగీత పరిశ్రమకు ఒక గొప్ప ఘనతగా స్వరరచన పరిధిని విస్తృతం చేశారు. ఇళయరాజా వీణ, వేణు, తబల, మృదంగం, ధోలక్ మరియు నాదస్వరం వంటి సాంప్రదాయ వాద్య పరికరాలతో కూడిన భారీ వాద్య బృందాలతో పాటు ఎక్కువగా ఎలక్ట్రానిక్ గిటార్లు, కీబోర్డులు, సాక్సోఫోన్లు, వేణువులు, డ్రమ్ మెషిన్స్, ఎంఐడిఏ మరియు రిథమ్ బాక్సుల్ని ఉపయోగించారు. లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఆయన పాటలలో ఇమిడిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ గీతం ఘర్షణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు వాణి జయరాంల సమ్మోహన జాలం, ఇంద్రజాల మహిమ అని అనుకోవచ్చా ఈ పాట.

ఇక ఇళయరాజా చలనచిత్రాల్లో కొన్ని సినిమాల్లో ప్రతి పాట కూడా ఆ ఆర్కెస్ట్రా దేనికదే ఒకదాని మించి ఒకటి ఉండొచ్చు. దళపతి చిత్రంలో నాకైతే నిజంగా చాలా కష్టతరమైంది ఈ పాట ఆ పాట అన్న దాంట్లో మీమాంసలో ఒక ఆల్ టైమ్ హిట్ ఒక పాట ఉందండి, అది తమిళంలోనూ తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్. వెనకాల ఆర్కెస్ట్రా నిజంగా చెప్పాలంటే తమిళ్లో అయితే ఆయన కూర్పు రక్కమ్మ కయ్య తట్టు, మీకేమన్నా తెలుగులో పాట గుర్తొస్తుందా? ఆల్ టైమ్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో 4వ స్థానంలో నిలిచింది. ఇది బీబీసీ నిర్వహించిన పోల్ మరియు 2003లో 165 దేశాల నుండి 50 లక్షల మందికి పైగా ఓటు వేశారు. ఆయన ప్రసిద్ధ కంపోజిషన్స్ మరియు పాటల్లో ఇదొక హిట్ సాంగ్. మిమ్మల్ని కూడా తాకటానికి వచ్చేస్తుంది ఆ పాట, ఏంటో వినాలనుకుంటున్నారా? ఇదిగో మీకోసం.

ఇక ఇళయరాజా మరియు వంశీ కాంబినేషన్ చిత్రాల్లో పాటలు కూడా అద్భుతాలని సృష్టించాయి. ప్రతి పాట ఒక సూపర్ డూపర్ హిట్. అటువంటి పాటలు చిత్రాల్లో కనుక వెళ్తే మనం వంశీ సినిమా శ్రీ కనక మహాలక్ష్మి డ్యాన్స్ ట్రూప్లో ఈ పాట కూడా ఒక చక్కటి అద్భుతమే. మన జానకమ్మ గారు 100% ఇళయరాజా గారి పాటలకి న్యాయం చేకూర్చారని చెప్పచ్చు. అలాంటి పాటల్లో ఈ పాట మరొకటి.

ఇక ఇళయరాజా సంగీతంలో ఆర్కెస్ట్రా మరియు వాయిద్యాల కూర్పు పాశ్చాత్య సింఫనీలను భారతీయ జానపద బాణీలతో అద్భుతంగా కలపడంలో అగ్రగామిగా నిలిచింది. ఇళయరాజా ఆర్కెస్ట్రా విశేషాలు ఏమంటే, పాశ్చాత్య శాస్త్రీయ సంగీత దట్ ఈస్ వెస్టర్న్ క్లాసికల్ పద్ధతుల్ని ఉపయోగించి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. జానపద గీతాలకి ఆధునిక వాయిద్యాలను జోడించి నూతన ఒరవడి సృష్టించారు. ప్రత్యక్ష సంగీత కచేరీ అని లైవ్ కాన్సర్ట్స్ ఆయన ఆర్కెస్ట్రా బృందం శ్రోతల్ని మంత్రముగ్ధులని చేస్తుంది. ఇప్పుడు ఒక జానపద బాణిలో ఒక చక్కటి పాట మీ ముందుకు వచ్చేస్తోంది.

0: వస్తుంది.
1: లేదు, దీనివల్లేం కాదు, పాటకి.
2: మాట వినకుంది ఎందుకే, రైట్?
1: మర్చిపోతానన్నారే.

మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు 98.5 ఎఫ్ఎం 2000 తరంగాలపై. ఇళయరాజా లైవ్ కచేరీలో ఆర్కెస్ట్రా ప్రదర్శనను వీక్షించటానికి రాగాలు సింఫనీలు ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత కూడా భారతీయ సంగీత విద్వాంసులు ఇళయరాజా సంగీతాన్ని ఇంకా పునర్నిర్మిస్తూనే ఉన్నారు. ఆయన వీరాభిమానులు, వాళ్ళలో నేను ఒకదాన్ని అనుకోండి, ఆయన్ని మాస్ట్రో అని పిలుస్తారు. ఆయన రంగప్రవేశం చేసిన 5 దశాబ్దాల తర్వాత కూడా ఇళయరాజా సంగీతం భారతదేశ వ్యాప్తంగా ఇళ్లలో, కచేరీ హాళ్లలో, సినిమా తెరలపై ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. నేను ఇందాక చెప్పిన మరొక పాట జానపద శైలిలో, సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది, ఈ పాట కూడా అద్భుతం. దీనికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు అద్భుతంగా వాళ్ళ గళాల్లో రసాలని ఒలికించారు.

కూడా ఇళయరాజా గారు సంగీతం సమకూర్చిన శ్రీరామరాజ్యం, ఇంకా కె విశ్వనాథ్ గారి సినిమాలు సాగర్ సంగమం, స్వర్ణకమలం, ఇంకా సీతాకోకచిలుక, రుద్రవీణ, జెంటిల్మ్యాన్, కిల్లర్, అభినందన, ఘర్షణ, ఛాలెంజ్, ఇంకా చిరంజీవి సినిమాల్లో 80s వచ్చిన వాటికి ఆయనే సంగీతం సమకూర్చారు. నేటిమేటి రుద్రమ్మదేవి, ఇంకా ఇళయరాజా సంగీతం సమకూర్చిన కె విశ్వనాథ్ గారి చిత్రాల్లో నాకు ఇంకా బాగా బాగా దగ్గరైన చిత్రం ఒకటి, ఆనందాన్ని ఆస్వాదించే అన్నీ కూడా అన్ని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో నేను ఒక నా అనుభవాన్ని పంచుకుందాం అనుకుంటున్నాను. స్వర్ణకమలం ఈ చిత్రంలో భానుప్రియ నాన్నగారిగా డ్యాన్స్ మాస్టర్గా వేసిన వారి దగ్గర నేను కూడా నృత్యం అభ్యసించాను. ఘంటా కనకారావు గారు ఆ చిత్రం రిలీజ్ అయినప్పుడు ఆయన కూడా మంచిగా నాతో మాట్లాడారు. ఘంటా కనకారావు గారు డ్యాన్స్ మాస్టర్ కూడా, ఆయన అక్కడ ఈ చిత్రం పాటలు కూడా ఆయన మామూలుగా కొన్ని సీన్స్లో ఉన్నారు. సో ఆ గురువు గారికి నమస్కరిస్తూ ఈ పాట స్వర్ణకమలం నుంచి, ఇది కూడా మన ఇళయరాజా గారు అందించారు అద్భుతమైన గీతం. సంగీత పరంగా నృత్య పరంగా ఈ పాట

తమిళనాడుకు చెందిన ఈ 83 ఏళ్ల స్వరజ్ఞాని సంగీత దర్శకులు 9 భాషల్లో 1000కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. ఇది భారతీయ సినిమా చరిత్రలో మరెవరూ సాధించలేని రికార్డు. ఆయన 1976లో అన్నాకిలి చిత్రంతో తమిళ చిత్ర సంగీత స్వరూపాన్ని మార్చివేసి భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన సంగీత దర్శకుల్లో ఒకరిగా ఎదిగారు. ఇళయరాజా రాక ఒక కీలకమైన మలుపు. పూర్తిగా భిన్నమైన సామాజిక సౌందర్యాత్మక నేపథ్యం నుండి వచ్చి ఒక మన చెవులకి ప్రత్యేక శ్రవణానందాన్ని అందించే మహానుభావులు కర్ణాటక సంగీత అని టిఎం కృష్ణ ఏమన్నారంటే, ఇళయరాజా ఒక రాక ఒక కీలకమైన మలుపు. పూర్తిగా భిన్నమైన సామాజిక సౌందర్యాత్మక నేపథ్యం నుండి వచ్చి ఒక ప్రత్యేకమైన శ్రవణానందాన్ని అందించిన వ్యక్తి చేసిన జోక్యం అది అని టిఎం కృష్ణ అన్నారు. అది నేను తెలుగులో తర్జుమా చేసి మీకు అందించాను. భారతదేశంలో జనాదరణ పొందిన సినిమాలకి నేపథ్య గానం చాలా ముఖ్యం. గాయకులు పాటలను రికార్డ్ చేయగా నటీనటులు తెరపై వాటికి పెదాలు కదిపి నటిస్తారు. అదే సమయంలో సంగీత దర్శకులు సాధారణంగా సినిమా నేపథ్య సంగీతాన్ని కూడా సమకూరుస్తారు. అయితే ఇప్పుడు ఇళయరాజా గారి గళంలో ఒక చక్కటి పాట విందామండి.

ఇంకా ఇళయరాజా సంగీతం ఎటువంటిదంటే ఆ సంగీతానికి ఆకర్షితులమై, ఇంకా ఎందుకంటే కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా ఉంటాయి వాటిలో, కానీ వాటికి కూడా సంగీతం ఎక్కువ ఆకర్షితమై ఆ పదాలతోటి కూడా ఎక్కడ ఇది లేకుండా పాట నేర్చేసుకోవాలన్న తపన మొదలవుతుంది అనొచ్చు. ఆల్ టైమ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్లో మరొక పాట, పలికే పెదవి వణికింది ఎందుకో, వణికే పెదవి వెనకాల ఏమిటో. ఈ పాట ఇందులోదో గుర్తుంచారా? ఆ హిమమే కురిసే అంటూ చందమామ, మనకి ఆ సీన్ కూడా అక్కడ కళ్ళ ముందు ఎదుటగా ఉన్నంతగా మనం ఆ పాటని ఊహించేసుకుంటాం. చిత్రం చూడకపోయినా కూడా అటువంటి వాటిలో మరొక అద్భుత గీతం సాగర్ సంగమం చిత్రం నుంచి వినండి.

0: టిబెట్ గోరోంగ్ పోర్ట్ పై విరుచుకుపడ్డ సునామీ, నేపాల్ చైనా సరిహద్దుల్లో బుధవారం సంభవించిన మెరుపు వరదలు ఫ్లాష్ ఫ్లడ్డింగ్పై పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్లోని గోరాంగ్ ఫోర్ట్ వద్ద సునామీలా విచ్చుకుపడ్డ వరదలు దాటికి పెద్ద పెద్ద భవనాలు, భారీ వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. నేపాల్ లో వరదలలో సుమారు 300 మంది భారతీయులు గల్లంతు అని విదేశాంగ మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 20 కాపాడినట్లు కూడా తెలిపారు. వీరంతా తమిళనాడుకు చెందిన వారు పేర్కొంది. మానస సరోవర యాత్రకు వెళ్లిన పలువురు భారత పౌరులు చైనా వైపు టిబెట్లో చిక్కుపోయినట్లు తెలిపింది. అక్కడ నుంచి సుమారు 200 సహాయం కోసం విజ్ఞప్తి చేశారని విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి రణదీన్ జైస్వాల్ మీడియా సమావేశంలో చెప్పారు. వరదల నేపథ్యంలో ఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేశామన్నారు. ఆచీక్ తెలియకుండా పోయిన 300 భారతీయులలో త్రిశూల్ 1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 కూడా ఉన్నారు. తమిళనాడు నుంచి 39 మందితో కూడిన 2 పర్యాటక బృందాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి 32 మంది, కేరళ నుంచి 33 మంది, మిగతా వారు వివిధ రాష్ట్రాలకు చెందిన వారై ఉన్నారు. సహాయక చర్యల విషయంలో నేపాల్ అధికారులతో సంప్రదింపులో ఉన్నాము. మానవతా సహాయంతో కూడిన 2 ఇప్పటికే కాఠ్మండు పంపాము. మొత్తం 47.5 టన్నుల అత్యవసర సామాగ్రిని చేరవేశాం. బ్రెయిల్ బ్రిడ్జిని పంపుతున్నాం అని జైస్వాల్ వెల్లడించారు. పూరి జగన్నాథుడికి ప్రపంచంలోని అతిపెద్ద రాఖీ. మనుషులే కాదు దేవుడు రక్షాబంధన్ వేడుక చేసుకుంటారని తెలుసా? అవును, ఒడిశాలోని పూరి జగన్నాథుడి కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రాఖీ సిద్ధమైంది. గంహా పూర్ణిమ సందర్భంగా ఏటా జగన్నాథ బలభద్రులకు సోదరి సుభద్ర రాఖీ కట్టడం అనువాయితీ. ఈ నేపథ్యంలోనే పఠారా కళాకారులు ముసాంగ్ పట్టు దారాలతో భారీ రాఖీలు సిద్ధం చేశారు. పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో వీటిని అందంగా తీర్చిదిద్దారు. దేశీయ మార్కెట్లో ఫిలిప్స్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే తీసుకురానున్నది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫిలిప్స్ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్లో అడుగు పెడుతుంది. ఇప్పటి వరకు ఫీచర్ ఫోన్లే పరిమితమైన ఈ కంపెనీ త్వరలోనే కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నది. S7221 పేరిట తీసుకురాబోతుంది. ఇందుకు సంబంధించిన ఫోన్ డిజైన్ ఇప్పటికే అమెజాన్ మైక్రోసాఫ్ట్ కంపెనీ విడుదల చేసింది. ఫోన్ ధరలు, లాంచ్ తేదీని కంపెనీ పేర్కొన్నప్పటికీ కొన్ని ఫీచర్లు మాత్రం వెల్లడించింది. మైక్రోసైట్లోని వివరాల ప్రకారం 6GB, 8GB ర్యామ్, 128GB, 256GB స్టోరేజ్ సదుపాయాలతో ఈ ఫోన్ రానున్నది. 5G సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, అల్ట్రా మ్యాక్స్ ఆడియో ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ వెనుక వైపు 64MP AA ప్రధాన కెమెరా, ముందు వైపు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. IP64 రేటింగ్తో రానున్న ఈ ఫోన్ వెనుక భాగం లో LED ఫ్లాష్ లైట్ ఉంది. బ్లాక్, సిల్వర్, వైట్ రంగులు లభ్యం కానుంది. అమెజాన్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ను విక్రయించుతున్నారు. ఆసియా చెస్ విజేతలు మయాంక్ ప్రతీతి. ఆసియా జూనియర్ చెస్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు మయాంక్ చక్రవర్తి, ప్రతీతి బోర్డోలియా టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆసియా జూనియర్ చెస్ ఛాంపియన్షిప్లో బుధవారం జరిగిన క్లాసికల్ ఆఖరి రౌండ్ డ్రా చేసుకుని మయాంక్ 7.5 పాయింట్లతో విజేతగా నిలవగా, ఆర్ టీమ్ పిషిజియన్ రష్యన్ అతను, భారత ఆటగాడు దక్ష్ గోయల్ తదితర కాంస్యలు సాధించారు. బాలికల క్లాసికల్ విభాగంలో ప్రతీతి కూడా ఆఖరి రౌండ్గా డ్రాగా ముగించి 7.5 పాయింట్లతో స్వర్ణం దక్కించుకోగా, మరియు కల్వోవోకో కజకిస్తాన్ రజతంతో భారత క్రీడాకారిణి నివేదిత కాంస్యంతో మెరిశారు. భారత క్రికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంట్ టెస్ట్ క్రికెట్లో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో చేసుకున్నారు. విదేశీయ మరియు న్యూట్రల్ వేదికల్లో భారత తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్గా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. శ్రీలంకతో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్లో పంత్ ఆ మైలురాణి అధిగమించారు. ఇప్పటి వరకు విదేశీ గడ్డపై 2501 పరుగులతో అగ్రస్థానంలో నిలిచిన పంత్ భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 2496 పరుగులు రికార్డుని అతను దాటారు. పేరిట చాలా కాలంగా ఉన్న ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టారు. ఈ జాబితాలో ధోని 2 స్థానానికి పరిమితం అవ్వగా ఆ తర్వాత ఫారూక్ ఇంజనీర్ 1209 పరుగులు, సయ్యద్ కిర్మాని 1109 పరుగులు మరియు కిరణ్ మోరే 901 పరుగులు తదుపరి స్థానంలో ఉన్నారు. షిరిడి సాయిబాబా సంస్థకు ప్రతిష్టాత్మకమైన ఐఎస్ఓ 9001 అంతర్జాతీయ ధృవీకరణ అందింది. షిరిడి షిరిడిలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టుకు చెందిన భద్రతా విభాగం, ఆలయ విభాగం మరియు ప్రజా సంబంధాల విభాగాన్ని అంతర్జాతీయ ధృవీకరణ పత్రం ఐఎస్ఓ 9001:2015 లభించింది. షిరిడి సాయిబాబా ఆలయ బృందం సాయి భక్తుల భద్రతను నిర్ధారించడం, సులభమైన మరియు క్రమబద్ధమైన దర్శనాన్ని సులభతరం చేయడం, ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడం మరియు తాజా పత్రాలను నిర్వహించడం వంటి వాటికి కట్టుబడి ఉంది. ఈ సమిష్టి కృషి భద్రతా విభాగాన్ని గుర్తింపు లభించడంలో గణనీయంగా దోహదపడింది. ఇప్పటి వరకు సాయి భక్తులకు చెందిన బంగారం, వెండి, నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులతో సహా సుమారు 92 లక్షల విలువైన పోగొట్టుకున్న వస్తువులను విజయవంతంగా గుర్తించి వాటి అసలు యజమానులకు తిరిగి అప్పగించడం జరిగింది. నిరంతరం నిఘా మరియు సమర్థవంతమైన భద్రతా చర్యల ద్వారా ఆలయ ప్రాంగణం చాలా వరకు దొంగతనాలు మరియు జేబు దొంగతనాల ఘటన నుండి విముక్తి పొందింది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.
1: సమగ్రమైన సమాచారం అందించారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
2: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.

ప్రత్యేక కార్యక్రమం 50 వసంతాల లైవ్ విన్యాసాలు వింటున్నారు. మనకి క్యాసెట్లు అందుబాటు ధరల్లో మ్యూజిక్ సిస్టమ్ల రాకతో మన సంగీత ప్రేమికులు తమకు కావలసినప్పుడు సంగీతం వినగలిగారు. సాంకేతికత మారుతున్న తరుణంలో ఇళయరాజా సరైన సమయంలో సంగీత రంగంలోకి ప్రవేశించారు అని సంగీత విమర్శకులు షాజీ చేన్ అన్నారు. ఆయన త్వరలోనే దక్షిణ భారత సినిమా రంగంలో అత్యంత ఆదరణ పొందిన సంగీత దర్శకులుగా ఎదిగారు. ప్రారంభ క్రెడిట్స్లో ఆయన పేరు కనిపించినప్పుడు ప్రేక్షకులు కాన్ఫెటీస్ చల్లుతూ చప్పట్లు కొడుతూ ఇళ్ళలు వేసేవారు. చాలామంది ఆయన పాటల కోసమే సినిమాల్ని పదే చూసేవారు. మరియు తన ఉచ్చస్థితిలో ఆయన ఒకే సంవత్సరంలో 50కి పైగా సినిమాలకి సంగీతం అందించారు. చాలా సినిమాలకి సంగీతమే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అది ఆ సినిమాలు 100 రోజులకి పైగా థియేటర్లలో ప్రదర్శించబడటానికి సహాయపడింది. ఆయన ఒక సినిమాలోని భావోద్వేగాల్ని ఇతివృత్తాల్ని అర్థం చేసుకుంటారు, ఆ భావోద్వేగాల్ని బయటికి తీసుకొస్తారు. అందుకే ఆయన స్వరపరిచిన సంగీతం ప్రత్యేకంగా నిలుస్తుంది అని సంగీత విమర్శకులు సుమాంశు ఖురానా అన్నారు. ఇప్పుడు ఈ చక్కటి లలిత ప్రియ కమలం లాంటి గీతం

మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు ఎఫ్ఎం 98.5 2000 తరంగాలపై. ఇళయరాజా స్వరపరిచిన గీతాలు, వారి లయ విన్యాసాలు ఈ 50 వసంతాల లయ విన్యాసాలు కార్యక్రమం ద్వారా వింటున్నారు. ఇళయరాజా నిరంతర ప్రయోక్త అయిన ఈయన కర్ణాటక రాగాలు, భారతీయ జానపద బాణీలు, షుబెర్ట్, మొజార్ట్ సంగీతాన్ని ఒకే కూర్పులో మేళవించగలరు. ఈయన చెన్నైలో జరిగిన ఒక వ్యాలియంట్ సింఫనీ ప్రదర్శనలో 1979 వచ్చిన తమిళ చిత్రం పుతియా వారు పుక్కల్లోని ఇదయం పోగుదే అనే పాటలో అన్షిఫ్ట్ సింఫనీని ఎలా పొందుపరిచారో ఆయన వివరించారు. ఆ శైలులు రెండు వేర్వేరు సంస్కృతులకు చెందినవి, కానీ అవి వేర్వేరని, రెండు ఒకటేనని నేను నిరూపించాలనుకున్నాను అని ఆయన అన్నారు. 1990 ప్రారంభంలో ఏఆర్ రెహమాన్ ప్రాచుర్యంలోకి వచ్చే వరకు తమిళ చిత్ర సంగీతంలో ఇళయరాజాదే ఆధిపత్యం. సంగీత దర్శకునిగా మారకముందు రెహమాన్ చాలా సంవత్సరాలు ఇళయరాజా ఆర్కెస్ట్రాలో కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశారు. 2019 ఒక కార్యక్రమంలో రెహమాన్ మాట్లాడుతూ ఇళయరాజాతో కలిసి పనిచేయటం ఒక పాఠశాలలో చదువుకున్నట్లుగా ఉండేదని అన్నారు. ఆయన జీవితమే నాకు స్ఫూర్తి అన్నారు ఆయన. ఇప్పుడు మనకి ఈ పాటలో ప్రతి పాట ఒక ఆణిముత్యమే అనుకోవచ్చండి.

ఇళయరాజా 83 ఏళ్ల వయసులోనూ ప్రతి సంవత్సరం కొన్ని చిత్రాలకి సంగీతం అందిస్తూనే ఉన్నారు. నేటిమేటి రుద్రమదేవి కూడా ఈ మధ్య వచ్చిందే కదా. ఇంకా ఆయన ఇళయరాజాది ఒక ప్రత్యేకమైన బాణి. ప్రతి ట్యూను మనం వినగానే ఇది ఇళయరాజాది అని చెప్పగలిగే సిగ్నేచర్ ఆయనది ఉంటుంది అని చెప్పచ్చు. ఆయన తన సంగీతం ద్వారా సామాజిక కుల శ్రేణుల్ని అధిగమించారు అని కృష్ణ అంటారు. 1976లో మొదలైన ఈ స్వర ప్రస్థానం, ఈయన భారతీయ సంగీత స్వరకర్త అన్నాకిలి ద్వారా మొదలైన ఈ ప్రస్థానం ఇప్పటికీ మరి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన రాజా 50 ఉత్సవ పర్యటనలో భాగంగా ఆయన 2026 సెప్టెంబర్ మరియు అక్టోబర్లో జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనతో సహా అంతర్జాతీయ నగరాల్లో ప్రత్యక్ష సంగీత కచేరీల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రత్యేకించి మన సిడ్నీలో కూడా ఆయన తెలుగు పాటలతోటి ఒక పర్యటన తోటి కాన్సర్ట్ తోటి మన ముందుకు రాబోతున్నారు. ఆ స్వరజ్ఞానికి శతకోటి వందనాలతోటి ఈ ప్రత్యేక కార్యక్రమం ముగిస్తున్నాను. మరికొన్ని పాటలు ఉన్న సమయంలో మీకు వినిపిస్తాను. ఈ పాటలన్నీ ఈ కార్యక్రమం మీకు అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇక మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ వారం ప్రశ్న ఫలితాలు ఏమంటే, ఈ వారం మేము అడిగిన ప్రశ్న, తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు, ఎందుకు అని అడిగాము. ప్రత్యేకించి వారి జయంతి ఈరోజు ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా ఈ ప్రశ్న మేము అడిగాము. శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారు ఆయన 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించారు. వారికి నీరాజనాలతోటి మన తెలుగు భాష ఎంత స్వచ్ఛంగా గ్రాంధికంగా లేకుండా మాట్లాడుకుంటున్నా ఉంటే అది వ్యాప్తిలోకి తీసుకువచ్చింది వారి చలవే అని చెప్పచ్చు. ఈ వారం ప్రశ్నకి సమాధానాలు ఇచ్చిన వారు శ్రీ అభినయన్ రామభద్రరావు గారు స్ట్రాత్ఫీల్డ్ నుంచి, సునీల్ తీర్థం గారు గిడుగు వెంకట రామమూర్తి పండితులకు మాత్రమే అర్థమయ్యే గ్రాంధిక భాషలో కాకుండా సామాన్య ప్రజలు మాట్లాడుకునే వ్యావహారిక భాషలోనే గ్రంథ రచనలు విద్యాబోధన సాగాల్ని ఆయన 4 దశాబ్దాల పాటు పోరాడారు అని సమాచారం ఇచ్చారు. ఇంకా లతా పరమాత్మని గారు కూడా ఇచ్చారు థాన్లీ నుంచి, గిడుగు రామమూర్తి గారు గ్రాంధిక భాషలో పండితులకు మాత్రమే అర్థమయ్యేలా ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలకు అందేలా కృషి చేశారు. శ్రీ పేయేటి రంగారావు గారు జోర్డన్ స్ప్రింగ్స్, గిడుగు రామమూర్తి గారు పంతులు గారు ఆయన గ్రాంధిక భాషను వాడుక భాషలోకి ఆధునీకరించారు అని చెప్పారు. రాజేష్ సాయిపరెడ్డి గారు తెలుగు వాడుక భాష పితామహుడు అని, సరస్వతి పుత్రులు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి వారి భాషా తపోయజ్ఞ ఫలితమే నేటి సరళమైన తెలుగు యొక్క వెలుగుని మనము ఆస్వాదిస్తున్నాము. విజయ గారు ఈ ప్రశ్న అడిగి మమ్మల్ని అందరినీ బహుభాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు, మరియు సంఘ సంస్కర్త అయిన గిడుగు వారు పంచిన గొడుగు కిందే మనం ఈరోజు ఉన్నామని మరొకసారి గుర్తు చేశారు. మన తెలుగువాణి కార్యక్రమ వేడుక రోజైన శనివారం గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినమే గాక నేటి రోజున వారి విశిష్ట సేవలకు గాను 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సుస్వరాల చక్రవర్తి ఇళయరాజా వారి 50 వసంతాల లయ విన్యాసాల ప్రహేళ అత్యంతం ఆసక్తికరంగా ఉంది, మీకు మరియు సాయి గొల్లపూడి వారికి ధన్యవాదాలు అని వారి సందేశాన్ని పంపారు. మీ చక్కని సందేశానికి ధన్యవాదాలండి, మీ ప్రోత్సాహానికి. అలాగే కంచెర్ల వెంకటేశ్వరరావు గారు కూడా ఇచ్చారు, గిడుగు రామమూర్తి గారిని మధు బైరెడ్డి గారు కూడా ఇచ్చారు, సారథి మోటమురి గారు కూడా ఇచ్చారు, భాష కోసం మహత్తర ఉద్యమం చేసిన వారని చెప్పారు. ఈ ప్రశ్నకు సమాధానం తెలిపిన వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈ వారం బహుమతి గెలుచుకున్న వారు లాటరీ ద్వారా విజేత ఎవరంటే కంచెర్ల వెంకటేశ్వరరావు గారు, వాయోజర్ పాయింట్

ఒక ప్రకటన. మీకు తెలుగువాణి శ్రోతలు వినేవారందరికీ ఒక గమనిక ఏమిటి అంటే, ప్రతి శనివారం ప్రసారం అయ్యే తెలుగువాణి కార్యక్రమం ఇది మళ్ళీ మంగళవారం ఈరోజు వినలేకపోయిన వారు లేదా మళ్ళీ వినాలనుకునేవారు మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రేడియో 3OOO 98.5 MHz మళ్ళీ ప్రసారం చేయబడుతుంది. ఈ సమాచారాన్ని దయచేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో, స్థానికంగానే కాక విదేశాల్లో ఉన్నవారితో కూడా పంచుకోండి. మీలో కొందరికి ఈ కొత్త సమయం కార్యక్రమాన్ని వినేందుకు మరింత అనుకూలంగా ఉండొచ్చు. మా తెలుగువాణి కార్యక్రమాన్ని విని మా ప్రసారకుల్ని, మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే వచ్చే వారం ఈవే తరంగాలపై కార్యక్రమాన్ని అందిస్తున్న వారు శ్రీ రఘువీర్ శ్రీరాములు గారు, అలాగే రాజేష్ సాయిప్ రెడ్డి గారు ముక్తాయింపు అనే కార్యక్రమాన్ని మనకి అందిస్తున్నారు. తప్పకుండా విని ఆనందించండి. ఇప్పుడు ఇళయ రాజా గారి పాటల్లోంచి ఈ చక్కటి గీతం కాలాపాని చిత్రం నుంచి వినండి.

ఇవ్వండి, ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలు మిమ్మల్ని అందరినీ అలరించాయని భావిస్తున్నాము. ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలను మీకు అందించిన వారు విజయమాధవి గొల్లపూడి మరియు శ్రీ సాయి లక్ష్మీనారాయణ గారు గొల్లపూడి. మీకు అందరికీ శుభ వారాంతం. ఈ వీకెండ్ మీకు అందరికీ ఆనందంగా గడవాలని కోరుకుంటూ ఫర్ టైమింగ్ విజయ గొల్లపూడి అండ్ సాయి గొల్లపూడి సైనింగ్ ఆఫ్.